0: ఇల్లి సమముగా చూచే నీ కెందుకు కరెక్ట్ అది బరుతు ఆ తర బరుతు
1: సరే
0: లాస్ట్ చిన్న ಸ್ವರ ನೋಡೋಣ ಮೂರಕ್ಷರ ಬಿಟ್ಟು

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రక చర్య వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసిక్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. హీఈస్ అకంపనీడ్ బై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి ఆన్ వయలిన్ అండ్ శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి ఆన్ మృదంగం.
3: కార్యమంలో ముందుగా వినండి మనసా శ్రీరామచంద్రుని మరవకే, ఈశ మనోహరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: Dr. Mangalampally Balamurali Krishna begins vocal recital with a composition in rag Isha Manohari, Manasa Sri Ramachandruni Maravake, set to Aditaal, composed by Saint Tyagaraja.

0: ఇప్పుడు వినండి నాదవరాంగిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి కృపాలవాల ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ నాదవరాంగి కృపాలవాల సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి మంచి రోజుది ఆనందభైరవి రాగం ఆదితాళం స్వీయ రచన.
1: నౌ లిసన్ టు హిజ్ ఓన్ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆనందభైరవి. మంచి రోజిది సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి పిలహరి రాగంలో స్వాతి తిరునాళ్ రచన ఆజ్ ఆయే శ్యామ్ మోహన మిశ్రాపు తాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ ఇన్ రాగ్ బిలహరి ఆజ్ ఆయే శ్యామ్ మోహన సెట్ టు మిశ్ర చాపుతాళ్.

0: ఇప్పుడు వినండి సారస నేత్రాపార గుణ, రాగం శంకరాభరణం, ఆదితాళం త్యాగరాజస్వామి రచన.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ శంకరాభరణం. సారస నేత్రాపార గుణ, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వైల్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. He was accompanied by Sri Komanduri Krishnamachari on violin and Sri Mullapudi Sri Ramamurthy on mridangam.
0: Karnataka Shastri Sangeeta Karyakramamlo mridanga vinyasam entaru Khandachaputalam.
1: You will now listen to a live vinyasam on mridangam in Khandachaputal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మృదంగ లయ విన్యాసం విన్నారు.
1: యు ఆర్ లిసనింగ్ టు లయ విన్యాసం ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you would be listening to Laya Vinyasam on Mridangam by Sri B.V.S. Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani. Now listen to Ethyagaraja Kriti Adamodi Galade Ramayya in Rag Charu Kesi, set to Adithal.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బివిఎస్ ప్రసాద్ గారి మృదంగ లయ విన్యాసం వింటారు. వయలిన్ సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని. కార్యక్రమంలో ఆడమోడి గలదే రామయ్య, చారుకేసి రాగం, ఆదితాళ, త్యాగరాజస్వామి కీర్తన.

0: You have just listened to Laya Vinyasam on Mridangam by Sri B.V.S. Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani.
1: మీరింతవరకు శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారి మృదంగ లయ విన్యాసం విన్నారు. వయోలిన్ సహకారం శ్రీమతి బీవి దుర్గా భవాని.
0: యూఆర్ లిజనింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ నౌ యుల్ బి లిజనింగ్ టు వోకల్ డ్యూట్ బై శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి అండ్ శ్రీమతి విష్ణుభట్ల కృష్ణమి, పాపులర్లీ నోన్ యాజ్ విష్ణుభట్ల సిస్టర్స్, సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీమతి బీవి దుర్గా భవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బీవీఎస్ ప్రసాద్ అండ్ శ్రీ కె సద్గురన్.
1: ఇప్పుడు శ్రీమతి విష్ణుపట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుపట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవి దుర్గా భవాని వయోలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మరియు శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం.
0: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఆధ్యాత్మ రామాయణ కీర్తన తగ వినవే ఈ చరిత్ర ఇన్ రా కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో తగ వినవే ఈ చరిత్ర కళ్యాణి రాగం ఆదితాళం ఆధ్యాత్మ రామాయణ కీర్తన.

0: నౌ లిజన్ టు ఏ క్షేత్రయ పదం ఎటువంటి వాడే ఇన్ రాగ్ నీలాంబరి సెట్టు త్రిశ్ర త్రిపుటతాళ్.
1: తర్వాత ఎటువంటి వాడే నీలాంబరి రాగం త్రిశ్ర త్రిపుటతాళం క్షేత్రయ పదం.

0: కంక్లూడింగ్ ది ప్రోగ్రామ్ యూ లిస్నింగ్ టు ఎ క్షేత్రయ పదం నిన్ను జూసి ఇన్ పున్నాగవరాళి రాగ్ సెట్ టు త్రిశ్ర త్రిపుటతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా నిన్ను జూసి పున్నాగవరి రాగం త్రిశ్ర త్రిపుటతాళం క్షేత్రయ పదం

0: சங்கம் 24/7 ఎనీ టైం ఇండియన్ మ్యూజిక్
1: నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ముందుగా వినండి కరుణ జూడవమ్మ. కర్హర ప్రియ రాగంలో వర్ణం ఆదితాళం, రచన డాక్టర్ శ్రీపాద పినాకపాణి.
2: లిసన్ టు అ కర్ణాటక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి జయంతి రమ. షీఈ్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయోలిన్ అండ్ శ్రీ కె కృష్ణ ప్రకాష్ ఆన్ మృదంగం. శ్రీమతి జయంతి రమ బిగన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ వర్ణం కరుణ జూడవమ్మ ఇన్ రాగ్ కరహర ప్రియ సెట్ టు ఆదితాళ్, అ కాంపోజిషన్ ఆఫ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి.

0: ఇప్పుడు వినండి బృహదంబికాయై నమస్తే వసంతరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ బృహదంబికాయై నమస్తే ఇన్ రాగ్ వసంత సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరీ వింటున్నారు. వాతి సహకారం వైలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వి కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Srimati Jayanti Rama. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. Continuing the concert, you will now listen to Meenakshi Memudam Dehi, a composition of Muthuswami Dikshitar in Rag Purvi Kalyani, set to Aditaal.